0: స్వయం అవతల దేన అశుద్ధ బల యేసు స్వహంసక నామేన ఫలయౌ
1: వెక్కే నమా కత్తిదా వెతిరేవే
0: ఈ హమలా కే తియలే హమా తిరి
1: వెతిరేవే దే దేన వాస్తిదా హల్లెలూయా
0: ఇతెలియా మలా మాతి హనా హెలే కేతి లిహా మెలే మా తిలియాలే ఓబర సుతి వేవా స్వామిన్ వాస్ ఓబాన్ సి ఉదావు కరన్నే కినే